0: Ragalu, Totoli Ragalu.
1: Tumbe nalgu tumbe 7.6 tumbe 8.2 megahertz paina sariga udayapu vela 8 gantalendi shrotalaku maa hrudayapurvaka namaskaralu swagatam suswagatam tuli ragalu yokka karyakramamlo ivalla meeru kshemanga unnarani aashistu neeti karyakramamlo manam prasaram chestamu konni oldies పాటలను అయితే విశేషంగా మీ శ్రవణానందం కోసం ఐటీ స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ ఈ వన్ అవర్ వండర్ఫుల్ మ్యూజిక్ టూ

హే సంగీత రసికులారా, గుర్తించుకోండి అదే చిరునవ్వు అదే ఉత్సాహంతో కూడి ఉన్నాం ఇక్కడ మిమ్మల్ని రంజింప చేయడానికి. అయితే ప్రతిరోజు ఉదయపు వేళ 8 గంటల నుంచి 9 దాకా మనం హజారైనాము ఇక్కడ మిమ్మల్ని రంజింప చేయడానికి.

హే సంగీత రసికులారా, ఎవరెవరు మనము జాయిన్ చేయలేదు, ఇంకా కమ్ జాయిన్ అస్ అతి త్వరలో. ఈ సమయంలో నేను అనుకుంటున్నాను చాలామంది ఆఫీస్కి వెళ్తున్నారు, పనికి వెళ్తున్నారు. ఐటీ బిగ్ హెలో టు ఆల్ ఆఫ్ యు ఆర్ దేర్, శుభోదయం.

హే ప్యూఫుల్ సంగీత రసికులారా, సోమవారం నాడు కొంచెం కష్టంగా ఉండవచ్చు మళ్ళీ బడికి వెళ్ళడానికి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి. కానీ ఈ ఉదయపు వేళాన్ని కొంతవరకు స్పైసప్ చేయడానికి మనం కూడి ఉన్నాం ఇక్కడ. ఇచ్చి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.

అవునండి శ్రోతలారా, మనం శుభ అడుగు వేస్తున్న మీ పీరియడ్లో, ఈ కాలంలో విద్యార్థులు విశేషంగా తమ రెవిజన్ వర్క్స్ మొదలు పెట్టారు. అయితే ఎగ్జామ్స్ కూడా దగ్గరగా ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ దే. ఎవరెవరు పరీక్షలు రాస్తున్నారు?

అవునండి సంగీత రసికులారా, ఇవాళ మీరు కొంచెం ఆలస్యంగా ఉన్నారైతే ఆఫీస్కి వెళ్ళడానికి, పనికి వెళ్ళడానికి, లేదా ఏమైనా చేయడంలో ఇవాళ మీరు ఒక మంచి అల్పాహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారైతే, అయితే షురుచి టు ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్. మేముంటాము మీ తోడుగా ఉదయపు వేళ 9 దాకా.

అవునది సంగీత రసికులారా, సమయం చూపిస్తున్నది ఒక చిన్ని ఆలోచన. నేటి ఆలోచన ఏమిటంటే శ్రద్ధగా వినండి. అందరూ మన వాళ్ళే అనుకో తప్పలేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పోరపాటు. సో కీప్ గెట్ గోయింగ్ అవుట్ దే. ఈ చిన్ని మోటివేషనల్ కోట్ ఆఫ్ ది డేతో

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

అవునండి బ్యూటిఫుల్ లిసనర్స్, మీరు గమనించినట్టుగా నేటి కార్యక్రమంలో మనం విశేషంగా ఉన్ని కృష్ణన్ యొక్క పాటలను ప్రసారం చేస్తున్నాము. అయితే హోపింగ్ దట్ యు ఎంజాయింగ్ దిస్ వండర్ఫుల్ మెలడీస్ అవుట్ దేర్.

0: అవునండి సంగీత రసికులార దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది ఇంటితో మీ క్రిటికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి శుభ దినం
1: సువి సువమ్మ సువి సువి సువి సువమ్మ సువి సువి